బిల్కుల్ ఎవరింగ్ ప్రోగ్రామ్స్ పంపిస్తాం మెసేజ్. ఆఫీషియల్ నంబర్ మనకి ఆఫీషియల్ కి నంబర్ దా ఫ్రీ మెసేజ్ వాటర్ డర్ మెసేజ్ నమాకే సైదో ఇని ఆ ఇన్షాల్లా దల్ మషౌల్ మజన మా డైరెక్ మెసేజ్ దర్ తశ మిలావు ఇ చావల్ స పర్మిషన్ ఇన్షాల్లా ఉజున్ సర నోట్ కర్ జరూర్ దర్ తశ మిలావు ఫోదే నో ఫోదే ఇని ఇని దే సో బజన బ్రేక్ వి ఇని ఇని దే చే బజన ఉజ సర చే 10 పర ఉదే అసన్ బ్రేక్ వి యాఖ నమాద్ బియర్ ద్రిమి యో డైరెక్ సి కిమ్ నిన సోల్ మెసేజ్ దర్ తశ మిలావు పరి కి కిమ్ ఫర్మేష్ యా ఫర్మేష్ ఓ హందర్ తా పేరా కమో సైదో సోలే వల్ ఫర్మేషన్ ఓ పేరా కమో యువై వల్ నో మోహల చే దా ఫర్మేష్ తే దగ్ వల్ దై ఓ ఆఫీషియల్ నంబర్ 0345 3925 80 బన నంబర్ బన మెసేజ్ కే ఓవర్ సర్ ఓవర్ సర్ కిమ్ నిగనా ఓ పిట్ సెల్ మా బన ఖాలో